0: ఇంద్రంతం అధ్యత కాలంతరే సంవరితుం అబుధే.
1: అన్నమయ్యాం ధర్మానుసతి నయ్యాం కరోమసే.